పరిస్థితులు మమ్మల్ని పురస్కారం పొందుతూ పద్మభూషణ పండిత్ డాక్టర్ పుట్టరాజ్ అజోన పాదకి నమస్కరిస్తూ హాగూ నమ్మ గురువులాద శ్రీ ఉస్తాద్ హిమాయత్ డాక్టర్ నమస్కారం చేత తబలాదేవి బెంగళూరులో అందులో ఉంట శ్రీ విద్వాన్ వినాయక్ స్వామి ಇಲ್ಲಿ ನಮಗೆ ಹಾಡೋದಕ್ಕೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಿರುವ ಶ್ರೀ ವಿಜಯ ಕಲಾಪೇತನ ಟ್ರಸ್ಟ್ ಮತ್ತು ಕೋಯಿತ ಮೇಡಮ್ ಇದೆಲ್ಲ ಅವ್ರ ಟ್ರಸ್ಟ್.